0: సగమధని
1: సగమగత
0: నిసగమధని
1: నిదమగతని
0: ధని సగమత
1: ధమగతని ధ
0: మదని సగమ గదని ధనిస గదని ధనిస గ